ఆశ్రమిందాజపుజపదలే జనమోగ్రాజ ధీమాజ నమో అగ్రే వధాయ చూరే వధాయ నమో అగ్రే హరీయ జనమో వృక్ష నమస్తాయ నమ సంభరే నమ

ఏదాంతస్థూజాంతస్థిశోరద్రావిశక్తిరే హేరాగుంగమత్రయోజనే సంతాని సన్మ

ఏదులే అసోజయత్సత్సాహంజయోజ్యాశ్రయత్రైరవత్సరాజాభగవోపాగంపుత అనేదన్నేషవ ఆభురక్ష నిరంగ్రహి రాజే హేతమ్.

ఆశ్రయాయ నమ ఆశుకేషాయ నమ శ్రేభ్యయాయ నమో ధ్యాయ నమ స్వన్యాయ నమ ప్రా

అస్మేకే అస్తో హర్షాచనో అభిజదేవ ప్రవర్తితాయక్షివర్హాంగ్రయన్నేమోగ్రం ప్రణాయత్రేత్మన్యమేణ పరిణామ రుద్రస్

ప్రజవాజనేవన్వాజన్వే అస్మన్మహత్యన్నరేణ్యన్వరిక్రయ భవాభి నీరంగీవాక్షుగంధా సర్వాహక్షమాన.